ఎవరినీ తిరగరాయి వను అగే నంగ్ వరకి మోరా కతరవాత అమర ఊరు వరకి మో ము కతరవాత అగే తగిన కొకియా తగవత ఇంటి తతైరికి అయ్యో దా ఏ మో తో వనం కతరవాత యాపు నా నవరికి అమో ఏ మోయిన యాకోకిన బంగన్నకే అతగిన కొకియా తగవత ఇ తకతరవాత రబన్నర కావకే తో వనా యాపు వయో

0: నో కావకి నా బేంగం తై కరేన కొం కెన్ ఇమాయ్ తకవై
1: నేగో ఉగిందరా పన్నా కి కరేన కొం కెన్ ఇంకై యతన కనోనా
0: ఇపుకిన పపున్ తపెం మమ్మేంగి నంగయ్య కావకిన ఇపుకిన ఇసకిన నపెం ఏకిర్ బెస్ట్ పోపతో